తట్టి మనసిరలి గట్టి ముట్టి బాహొరగా వచ్చిల దాటి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి బిట్టు హంటెల్ల నన్న హళ్ళి ఆ ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಹುಡಗಿ ಒನಗ್ಯಾವ ಹೂಬಳ್ಳಿ ಸತ್

మనసిరలి గట్టి ముట్టి బాహొరగా వచ్చేల దాటి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగా గుడదాళి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగా గుడదాళి ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಆ ಬಿಟ್ಟು ಹಂಟೆಲ್ಲ ನನ್ನ ಹಳ್ಳಿ ಹುಡಗಿ ಒನಗ್ಯಾವ ಹೂ ಬಳ್ಳಿ ಸ

మనసిరలి గట్టి ముట్టి బాహోరగా వచ్చిల దాటి నా కట్టాక తందేని నిన్న కొళ్ళగ గుడదాళి నా కట్ట